0: చంపేస్తా మస్తానా నీ రసికర మృష్టానా
1: ఇష్టేనా నిన్నసే వాళ్ళు కష్టానా